0: తినేయాల కొరలై ఇదా ఆత్మ సాయంత రోడ్డని బాదిస్కే
1: హల్కే గాస్తి
0: ఉజ్జ ముర్దార్
2: నువ్వు